కల్పోన అసిబిలదాం బ్రహ్మరూపం కళంకమిలా కేవలమాం బ్రహ్మరూపం ఎప్పోదం వరువడివాం బ్రహ్మరూపం ఏకపరిపూరణమాం బ్రహ్మరూపం జ్ఞానగణ వడివాగుం బ్రహ్మరూపం జ్ఞానమిల పరమాగుం బ్రహ్మరూపం మౌనమునియాగుం బ్రహ్మరూపం ముక్త గురు.

మాత్రం అంగుళ్ళ భేదమెలాం బ్రహ్మ మాత్రం పరమిగమావున వదలాం బ్రహ్మ మాత్రం పార్పదువో నడిపదువో బ్రహ్మ మాత్రం సర్వవిధ ఉపాధిగళం బ్రహ్మ మాత్రం జగజీవ పరగళలాం బ్రహ్మ మాత్రం సత్యచీ సుఖగణమాం బ్రహ్మ రూపం సకల పరిపూర్ణమాం బ్రహ్మ రూపం నిత్య నిరంజనమాగు బ్రహ్మ రూపం నిష్కళ

కల్పోనా అసిబిలదాం బ్రహ్మరూపం, కళంకమిలా కేవలమాం బ్రహ్మరూపం, ఎప్పోదం వరువడివాం బ్రహ్మరూపం, ఏకపరి పూరణమాం బ్రహ్మరూపం, జ్ఞానగణవడివాగుం బ్రహ్మరూపం, జ్ఞానమిల పరమాగుం బ్రహ్మరూపం, మౌనమునియాగుం బ్రహ్మరూపం, ముక్తగురుం పదమాగుం బ్రహ్మరూపం, హీనమిల పొరుళాగుం బ్రహ్మరూపం, ఎవకుం విలక్షణమాగుం బ్రహ్మరూపం, హాని ఇలా పొరుళాగుం బ్రహ్మరూపం, అఖండ చిదాకాశమదం బ్రహ్మరూపం, అరిభొక్కు అరివాగుం బ్రహ్మరూపం, అనితొక్కు అప్ప